వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వ కార్యేషు సర్వదా. విఘ్నహర్తా భగవాన్ గణేష్ కే పావన స్మరణ కే సాథ ఆప్ సభీ శ్రోతాఓ కా హార్దిక అభినందన్ స్వాగత్. ఆజ్ మే హూం ఆప్కే సాథ ఆప్కీ రేడియో మిత్ర ఉషా పాండే. స్వీకార్ కీజియే హమారా ప్యార్ భరా నమస్కార్.